ప్రపంచాన్ని సాక్షిగా సంగారెడ్డి, రచనాది సుఖదేవ్ పండాని, ఆమె సంగనే శ్యామ్ సాధుని, ఆ రచన దివ్యముపాధ్యాయ కోటి చేరే సాక్షి స్వరూప.